త్రదశ కాంతా కాలపాయ బ్రహ్మాపవతరా కాలపాయ శివజుగవతరా కాలపాయ కర్భిషణ పరగాసా సకల కాలకాగియా

ఎన్నకల్ చెట్టానా వెదివాని చెవతాన్ సిద్ధియా కేనే బాల్కే సోబా చెత్రియా దీవదా కేనే బాల్కే సోబా